0: Now I've got a request, but what about a Telugu song?
1: Telugu, sure.
2: నిన్ను చూస్తుంటే కన్నులు రెండు తిప్పేస్తావే, చూపులు పైనే రప్పలు వేసి కప్పేస్తావే, కనిపించిన దేవుణ్ణే కన్నార పక్క చూస్తావే, కన్నుల ఎడుటే దేవుంటే